0: ప్రతిబింబిత ప్రతయః యాచయితుం శక్నువంతి ఏతాః అంతర్జాలీయ మాధ్యమేన ఉపలభ్యంతే. ద్వితీయ చరణే ఛాత్రాః విసంగతానాం ప్రశ్నోత్తరాణాం సత్యాపనాయ ఆవేదనమపి కర్తుం శక్నువంతి. ఉతోవా అంకన యోజనాయాః ఆధారేణ విశిష్టానాం ఉత్తరాణాం పునర్మూల్యాంకనార్థం యాచనా కర్తుం శక్నువంతి. ఇజ్రాయెల్ లెబనాన్ దేశౌ వాషింగ్టన్ నగరే సంజాతాయాః వార్తాయాః అనంతరం యుద్ధవిరామస్య పునః పంచచత్వారింశత్ దివస పర్యంతస్య విస్తారాయ సహమతౌ అభవతాం ఇతి అమెరికా దేశస్య విదేశ విభాగః అవదత్. విదేశ విభాగస్య ప్రవక్త టామీ పిగోట్ అవదత్ యత్ వారద్వయకృత వార్తాలాపేన ఫలదాయకం యుద్ధవిరామం ఆగచ్చదతి. ఇతః అనంతరం జూన మాసస్య ద్వి-త్రి దినాంకయోః ఆధిక్యేన వార్తాలాపో భవిష్యతీతి నిశ్చితమస్తి. ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం గతరాత్రౌ లక్నౌ నగరస్య ఏకానా క్రీడాంగణి లక్నౌ సూపర్ జాయింట్స్ ఇతి దళేన చెన్నై సూపర్ కింగ్స్ ఇతి దళం సప్తస్తోభైః పరాజితం. సిఎస్కే ఇత్యనేన ప్రదత్తస్య అష్టాశీత్యధికైకశత ధావనాంకస్య లక్ష్యం ఆతిథీయేన ఎల్ఎస్జీతి దళేన సప్తదశైవ క్షేపణచక్రేషు సంప్రాప్తం. యత్ర కేవలం అష్టత్రింశత్ కందుకేషు మిచేల్ మార్షల్ ఇత్యస్య నవతి ధావనాంకానాం భూమికా నిర్ణాయికా అభవత్. మార్షః ఉత్తమ క్రీడకత్వేన పురస్కృతః ఇతి వార్తాః.
1: आकाशवाणी मुंबई केंद्र अस्मिता वाहिनी सकाळी 7 वाजले आहेत. ऐसी अक्षरे रसिके हा कार्यक्रम आता आपण ऐकणार आहोत.